షార్ట్ కమర్షియల్ బ్రేక్ నండు బ్రేక్ ఉందో బస్ మైజో వాపిస్ తో వచ్చా చో తో ప్రోగ్రామ్ ఆహే జారీ ఓ సారీ నండుడే బ్రేక్ కాపో వాపిస్ అచ్చే తో యూనిస్ బకారి కిదా నా మంచో బస్ ఇజో ఇజో.